బ్రహ్మరూపం మన మొదలై తోటం బ్రహ్మరూపం కాయమన తోటం బ్రహ్మరూపం కాన్వనవాయ్ తోటం బ్రహ్మరూపం నేయమన తోటం బ్రహ్మరూపం నిలుగయదాయ్ తోటం బ్రహ్మరూపం தூயபர பிரம்மமலாதனுவும் இல்லை தோற்றியிடும் தோற்ற

అవైహదీకార్యమే బ్రహ్మరూపం. ఆశ్రమదాం సాధనమం బ్రహ్మరూపం, మరణీయం సాధ్యమం బ్రహ్మరూపం. శాశ్వత బ్రహ్మమలాదనుభూమి సంతతమం సకలమునే బ్రహ్మరూపం. ఏదమిదా భక్తియుమే బ్రహ్మరూపం, ఈశనద్ భావనయుం బ్రహ్మరూపం. భూతముదై కాలముమే బ్రహ్మరూపం, పొరుదుపల దేశముమే బ్రహ్మరూపం. వేదము వస్తువుమే బ్రహ్మరూపం, పేషుపల దేహముమే బ్రహ్మరూపం. బోధగణ బ్రహ్మమలాదనుభూమిల్లై కులమురవే కాండ్వెలం బ్రహ్మరూపం. ఆనంద

జన మరణము మే బ్రహ్మరూపం, తక్కజయం అవజయమం బ్రహ్మరూపం, తంగు గడగడగడు మే బ్రహ్మరూపం, మిక్కచరం అచరము మే బ్రహ్మరూపం, మిగుబంధ ముక్తిగడు బ్రహ్మరూపం, అక్షరమాం బ్రహ్మమలాదనుగుమిల్లై అన్యమై కాణ్వగదాం బ్రహ్మరూపం, చిత్తముదాల పొరులో బ్రహ్మరూపం, శరిపంచ కోశము మే బ్రహ్మరూపం, విస్తరమాం విశ్వమెదాం బ్రహ్మరూపం, వ్యష్టియుగం సమటియలాం బ్రహ్మరూపం, నిత్యమాం బ్రహ్మమలాదనుగుమిల్లై నిగగింద్ర నిగగగను బ్రహ్మరూపం, సత్యమైన వెలుగెంద్రేం శివంతన్నానై సంగయిలై సంగయిలై

ఉదారపరీ పూరణమాం బ్రహ్మమేనాం అదానశిదాకాశ పర బ్రహ్మనామింద్రే అనవరదం మయదరవే అరివాయ్ మైందా.

బ్రహ్మరూపము మిగుబంద ముక్తిగడం బ్రహ్మరూపం అక్షరమాం బ్రహ్మమలాదనుగుమిల్లై అన్నియమై కాణ్వగదాం బ్రహ్మరూపం చిత్తముదాల పొరులో బ్రహ్మరూపం శరిపంచ కోశము మే బ్రహ్మరూపం విస్తరమాం విశ్వమెదాం బ్రహ్మరూపం వ్యష్టియుగం సమటియలాం బ్రహ్మరూపం నిత్యమాం బ్రహ్మమలాదనుగుమిల్లై నిగిర నిగిరగను బ్రహ్మరూపం సత్యమైన వెలుగెంద్రేన్ శివన్ తన్నానై సంగయిలై సంగయిలై సత్యం తాన్ ఆదియునందమే బ్రహ్మరూపం అడిగుడిము నడుగవయం బ్రహ్మరూపం బోధమును భవిష్యామం బ్రహ్మరూపం పొరుందు నిగై పొరుడవయం బ్రహ్మరూపం వేదమిల బ్రహ్మమలాది అనుగుణిలై పెరివెలవే కాణ్వగలం బ్రహ్మరూపం ఆది ఇలా పరమశివన్ పదం తన్నానై అరిగిందేన్ అయ్యమిలై సత్యం తాన్ దృశ్యమై కణ్వదుగం బ్రహ్మరూపం దృక్కగ